0: ఇచ్చిద తరులి అవుతరు బురునా కిగి కూరునా. బస్ ఓడిరమాను నా జాన్ సరౌడి పటి ఖబరి బజడౌడి ఇయజినై దప్లార్ ద కూర్ సూడి జల్పి ఖోరి పౌగుడి జడా కవినా.
1: ఓయ్ జదర్ల రాగ్ల

పాతిన శంసుదైవి అయినేకన ఇవి అనేకన అనయదైకన అయినన అనయదై అవైన బొంబెదాదత్తవ చివుకుర మత్లబోస్ దైవి అనేని పాత శివైకన హుకసై ప్రారక్తన ఇస్తమాల్ కడిసి బదస్ యుకు చివ గాన బదత్త డాలైకమ స్పెషల్ స్టార్ సుటోల పనమ బాంది వఖీన బాద్ బ ఇన్షాల్లా మసరా దిజమా హో గ్రోర్ హమర సర మౌజూదే అగత బ టైం ఆర్ కమ అగ బహమ లగ రసర గప్ షపో లగ యఖీన బాద్ బకలనన సేబన స్టార్ టౌన్ టైం దర్కో మఖఫకే గుక ఖైరు దీర్ టైం నపకి అఖలు యుసూ మింట సిర్ఫ్ రాకై చిపాగి بنه مونږ خپل د زرو براسره وباسو بیا تاسو ته مقدر کاو